సీతా గౌతమ బుద్ధలే టుకుటుకు గరదై హిరే కోస్థల పానీ హైన సహీద కూరగత హో నారాయణీ కో జల హుత్యాయే రబగా ఉదయ పరలగోస్ సదవ